0: గారె గారె
1: ఏ గరబడజే
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక పట్టుకో
0: గారె గారె
1: ఏ సూర్ కి దరజే